తృతీయ బ్రహ్మ విష్ణు మహేష దేవి దేవోపాయ వేస జ్యోతి జాతి గణతన ఆవే జిన సాజీ సో కీమత పావే కీమత పాయ రహయా పరపూర కిస నేడే కిస ఆఖా దూర చౌథ ఉపాయ చారే వేదా ఖాణీ చారే బాణీ పేదా అష్ట దిశా ఖడ్ తీన్ ఉపాయ తో బూజే జిస్ ఆప బుజాయ తీన్ సమావే చౌథే వాసా వరుణత నానక అమతా కే దాసా పంచమీ పంచ పూద బేతాలా ఆప అగోచర పురుఖ నిరాలా ఏక ప్రం పూఖే మోహ ప్యాసే ఏక రస త్యాగ సబ త్రిప్తాసే ఏక రంగ రాతే ఏక మరతూర ఏక దార కర సాచే దేఖ హదూర ఝూఠే కో నాహి పద నాఓ తవ న సూచా కాలా కాఓ పింజర పంఖీ బందయా కోయ ఛేరీ పరమే ముక్త న హోయ తౌ ఛూటే జా ఖద్మ షడాయ గుర్మత మేలే పగత దరడాయ ఖష్టీ ఖడ్ దర్శన ప్రసాజే అనహద శబ్ద నిరాలా వాజే జే ప్రాపావే తా మహల బులావే శబ్దే పేదే తౌ పద పావే తార కర వేస ఖపే లై జావే సాచే సాచే సాచ సమావే సప్తమీ సంతోఖ శరీర సాసమంద పరే నిర్మల నీర మజ్జన శీల సజరే విచార గుర కే శబ్ద పావే సా పార మన సాచా ముగ సాచో పాయ సచ నిసాణే ఠాక న పాయ అష్టమీ అఠ సిద్ధ బుద్ధ సాధ సచ నే కేవల కర్మ అరాధ పౌన పాణీ అగ్ని బిసరావ తహీ నిరంజన సాచో నావ తిస్ మయ మనువా రయా నివ లాయ పరుణత నానక కాల న ఖాయ నావ నవమీ నవే నాథ నవ ఖండా కడ్ కడ్ నాథ మహాబలవండా ఆయి